వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమే దేవ సర్వకార్యషు సర్వదా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పార బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమి దేవ సర్వకార్యసు సర్వదా రుబ్రరూ మిల్నే కా మౌకా నహీ మిల్ పా రహా అత శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూం ప్రత్యేక వ్యక్తి కిసీ న కిసీ రూప్ మే శ్రేష్ఠ హోతా హై ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠతా కో हृदय से नमस्कार करता हूँ। फाहोन रेडियो के सभी सुनने वालों को हार्दिक से अभिनंदन करते हुए, हम सब अभी बबली और शांता जी भी स्टूडियो में उपस्थित है, वो अपना एंट्री लेते हैं, फिर हम कार्यक्रम को आगे बढ़ाएंगे।

0: చక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభా నిర్విధినం కురుమి దేవా సర్వకార్యషు సర్వదా రుబ్రరూ మిల్నే కా మౌకా నహీ పా రహా హూ అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక వ్యక్తి కిసి న కిసి రూప మే శ్రేష్ఠ హోతా హే ఇసిలియే ఆప్కి శ్రేష్ఠతా కో హృదయ సే నమన్ కర్తా హూ ఔర్ జ్యోతి కా ప్రకాశ మే సహయోగ దేనే వాలే హే బబ్లీ ఆసరా జీ సంతా ఖ్యమై జీ ఔర్ అనురాధా చందర్ జీ तो बबली जी आप अपना एंट्री ले फिर कार्यक्रम को आगे बढ़ाते हैं। शांता जी भी तैयार हो चुके हैं।
1: गुरुमुख भले ही संसार में रहे परंतु उसका ध्यान अपने सद्गुरु के चरणों की ओर रहता है। सभी सुनने वालों को मेरी ओर से नमस्कार।
2: सभी श्रोतागणों को ज्योति का प्रकाश के उपलक्ष यहाँ पर हम सभी उपस्थित हैं। स्वीकार कीजिए सेविका शांता की प्यार भरी नमस्कार।
0: सुनने वालों हर सप्ताह की तरह वही गीत की ओर हम सब पढ़ रहे हैं जो राम जी करे बेड़ा पार उदासी मन काहे को डड़े। तो उसी गीत के ओर हम सब बढ़ते हैं हरिओम सरन जी की आवाज़ में।